అత్యంత దిది ఈమె వర్ధనను ఒక స్టేట్ అనాక్కు కారణేశమని బిజులికి సాయం కింద దగ్గరకు చార్చారుగా పోసేసారి ఒకే పైన అవసరమైన కాకుండానే జాను పర్ణ ఉచిత్యం ధక్ బహిని తిని పని కష్టో సమనా నశ్వ బిజులికి సామాన్ లిన కాకుండా కిన జాను అందై సుదుకులుమా సప్పు థుక్ పాయించ ఏ ఓర దిది కా పాయించ మత ఖోజ్దా ఖోజ్దా థాకి సకేను నసుని బహిని సులు దుఃఖుమా నగరపాలికా ఉరమిన పాస్మా ఉన్నకు శాంతి ఇస్టూర్ అండ్ సప్లై కానీ ఇహ బిజులికా సంపూర్ణ నుయా సామాన్ హోల్సే కథా కుట్యా మూలినా పాయించన్ బోర్డ్ ఆధునిక वायरिंग का सामान जी खुश ती तैयार लौ नया सामान पर पाने पुरानो सामान पर मरमत होने ये तो ढूंढना खोजता बेलता मिले जस्ती भाई ने दीदी हजुर बिजुली को भरपर्दो सह यात्री शांति स्टोर एण्ड सप्लायर्स सोलु दुखुण्ड नगर पालिका वडा नम्बर पाँच सल्लेरी सोलुखुम्बु यहाँ बिजुली का सम्पूर्ण सामान होलसेल तथा खुद्रा मूल्य में पाने का साथ ही नया तथा पुराना सामान मर्मत थप जानकारी का लागि सम्पर्क नम्बर गुरू कुल नारायण श्रेष्ठ 97-63-57-84 विवेक श्रेष्ठ 98-62-82-00-00 सुनो धुपकुंडा नगरपालिका पास सही रेशु